కృష్ణ బంద బందై ప్రాణ మేరో జావో ప్రాణ మేరో ఉడి జావో విద్యే ధామో